గమ గారి సనిధని సరిగ సా సనిధస సరిగ మద సనిధని నిదమగ మగ సరంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని